శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధ్యేయా సదా సవృతి మండల మధ్యవర్తి నారాయణ సదసిదా సరసన్నివిష్ట కేయూరవర్ మకర కుండల వాంకిరీటి హరి హిరణమయ వపూర్ ధృత శంఖ చక్ర హరి హిరణమయ వపూర్ ధృత శంఖ చక్ర బ్రహ్మ మురారి స్థిపురంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర